0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
3: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం ఈ మధ్యాహ్న కార్యం కార్యక్రమంలో. ఇవాళ కార్యక్రమంలో నేను మీ కృతుగా ఉంటాను, మీ సేవలో నేను అనుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారు, మంచి వైబ్స్తో కూడి ఉన్నారు ఈ మంగళవారం నాడు. అయితే నేటి సౌందర్య లహరి అనే కార్యక్రమంలో మనం కొంతవరకు ప్రసారం చేస్తాము కొన్ని సినీ పాటలను ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం.

అవునండి సంగీత రసికులార ఈ మధ్యాహ్న కాలంలో మీరు మీ బోన్ని బాగానే ఆనందిస్తున్నారు అయితే సురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున గుర్తించుకోండి దాదాపు 5-6 నిమిషాల నుంచి మనం మొదలు పెట్టినాం నీటి సంగీత యాత్ర

హే సంగీత రసికులారా, విశేషంగా ఎవరెవరు ఇంట్లో ఉన్నారో నేను అనుకుంటున్నాను మీరు మీ ఇంటి పనులు పూర్తి చేసి ఉన్నారు, ఇంకా మీరు కొంతవరకు కూర్చుంటున్నారు. ఎందుకంటే విశ్రాంతి అత్యంత అవసరం మన ఆరోగ్యం కోసం, మన మానసిక ఆరోగ్యం కోసం కూడా అత్యంత అవసరం. కొంచెం విశ్రాంతి, కొంచెం పోజ్ చేయాలి మీ జీవితంలో. ఎందుకంటే మళ్ళీ ఆలోచించాలి, వాట్ ఈజ్ నెక్స్ట్ టు ఆన్ ద లిస్ట్ కదా.

అవునండి సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. కొన్ని రొమాంటిక్ పాటలతో పాటు అయితే ప్రేమలో ఏమిటంటే ఏం చెప్పాలంటే ప్రియా, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా లోకం, నీవే నా గమ్యం, నీవే

ఏ సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ రాబోయే పాట స్పెషలీ గోస్ టు ఆల్ ఆఫ్ యు ఔట్ దేర్.

సార్ నిన్న నా మదానికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్, గట్టిగా వెతికాను.

0: లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తాను.
0: ఏం చెప్పాలి,
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్ అవ్వదు.

0: This is Radio Marxist.
1: 您好
2: ，Assalamualaikum.
3: Kim to Mauritius.
4: Namaskar.
5: Shudrandiriki hrudaya purvaka namaskaram.
6: Ungal anaivarukkum vanakkam.
7: Radio Mauritius par dil se swagat hai aap sabhi ka.
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
8: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమంలో నేను మీ కృతజ్ఞతలు మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు అందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు కొంతవరకు అలసిపోయి ఉన్నారు మనకు తెలుసు. దట్ ఈస్ వై మనం హజారు అయినా ఇక్కడ మిమ్మల్ని రంజింపచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారైతే మొడలు పెడదామా నీటి కార్యక్రమం.

అవునండి, సంగీత రసికులరా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే ఈ జన్మదినోత్సవ శుభాకాంక్షలు మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున.

హే సంగీత రసికులారా, వారం యొక్క రెండవ రోజులు రోజున మీరు అలసిపోయి ఉన్నాయి అనుకుంటున్నాను. విశేషంగా సంతృప్తి వేళ అయితే, సంతృప్తి వేళ మీరు వంటగదిలోనున్నారు లేదా మీరు కొంతవరకు చదువుతున్నారైతే, ముగ్గు హాస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్. ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

హే సంగీత రసికులారా, ఎవరెవరు మీ బోన్ చేస్తున్న రైతే సమయంలో షురుచి మన సమస్త ఎంబీసీసీ వండి తరఫున దిస్ నెక్స్ట్ పార్ట్ గోస్ టు యూ ఆల్.

అవునండి, సంగీత రసికుల దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఎంటిటీతో మీ కృతజ్ఞతకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభరాత్రి.